శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. బ్రహ్మ మురారీస్తి పురంతకారీ భానుః శశి భూమి సుతో బుధః గురుశ్చ శుక్ర